తెలుగు పాటల భావ గర్భిత ప్రపంచాన్ని మీకు మరింత పరిచయం చేసే ఆత్మీయ ప్రయాణం ఇది. ఈరోజు 6:12 మనము తెలుగు పాఠం చూసుకుందాము. తరువాత 6:40 ఒక అద్భుతమైన తెలుగు పాట, దాన్ని విశ్లేషణతో మీకు అర్థం కొద్దిగా మీ ముందుకు మనము తీసుకువస్తున్నాము. యూర్ ట్యూన్డ్ ఇన్ టు సంగీత నిలయము ఆన్ లోటస్ ఎఫ్ఎం, వే ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ స్టోరీ అండ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఎ సోల్.

నేను మీ అర్చన శ్రీధర్ని. ఈ కార్యక్రమం మనము మొదలు పెడతాము. లెట్స్ బిగిన్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజికల్ జర్నీ టుగెదర్. అన్నమయ్య భక్తి ఒక సాహిత్యంతో అమరమైన ఒక కీర్తన అంటే అదివో అల్లాదివో. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య మహిమను హృదయానికి హొత్తుకొనేలా ఈ మన కీర్తన పరిచేస్తుంది. నిత్య సంతోషిణి గారి మధుర గానం ఈ పాటలోని భక్తి, ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతిని మరింతగా శ్రోతలకి ఒక హృదయానికి తాకేలాగా నిత్య సంతోషిణి గారు పాడారు. సో మీరు ఇప్పుడు ఆలపించబోతున్నారు అదివో అల్లదివో, నిత్య సంతోషిణి గారి గంతులో అదివో అల్లదివో.

0: సంగీత నిలయం కార్యక్రమానికి మళ్ళొకసారి ఆదరమైన స్వాగతము. ఆధ్యాత్మికత, సంస్కృతి, మన ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. అఫ్ కోర్స్ వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము, వెర్ డివోషన్ కల్చర్ అండ్ టుగెదర్నెస్ కమ్ అలైవ్ అగైన్. అండ్ యూ జస్ట్ లిసన్ టు ది ఫోక్ సాంగ్, అండ్ బిఫోర్ దట్ అఫ్ కోర్స్ వాస్ ది ఫీచర్ వన్ విచ్ వాస్ ది తెలుగు లెసన్. అండ్ టుడేస్ మ్యాజిక్ వర్డ్ ఆఫ్ ద డే వాస్ kalakarudu, an artist, and all the songs that have been sung here are by brilliant artists, you know, international, local, and many, many more. And that's what you listen to on Sangeetha Nilayamu and Lotus FM. Time now to bring to you a local music song, and this is Tanya Kalakarulu. Chusara kalakarudu, ee word kuda vachindi, ee padam vachindi. So sthaniya kalakarulu ante local musicians. So sthaniya kalakarulu tama madhura ganamto telugu bhashanu, samskriti sajeevanga inka unchukuntunnaru. And today we will listen to Mahesh Naidu in the iconic song on Sangeetha Nilayamu, Shopping Shopping.
1: ఎక్కడ నీవు, ఏం చేస్తున్నావు, త్వరగా త్వరగా, అది వస్తుంది మన టాక్సీ. నేను ఇంకా కాసుకున్నాను,

మళ్ళీ ఒకసారి మీ అందరికీ నేను సంగీత నిలయం కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాను. మధురమైన గీతాలు, మధురమైన జ్ఞాపకాలు, మన తెలుగు సంస్కృతి సుగంధంతో ఈ సంగీత ప్రయాణాన్ని మనము కొనసాగిద్దాము. వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము. అండ్ ఎస్, స్టే ట్యూన్డ్ యాజ్ వీ కంటిన్యూ సెలబ్రేటింగ్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్ కల్చర్ అండ్ టైమ్లెస్ బ్యూటీ ఆఫ్ అవర్ తెలుగు లాంగ్వేజ్. ఇట్స్ అ టైమ్ నౌ టు ప్లే యూ అన్ ఓల్డ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. నా హృదయంలో నిదిరించే చలి, ప్రేమలోని ఆరాధనను, అనురాగాన్ని, ప్రేయసిని హృదయం దేవతగా భావించే భావుకతను అద్భుతంగా ప్రతిబింబించే ఈ ఒక పాట. మధురమైన పదాలు, మృదువైన స్వరాలు కలిసి ప్రేమను ఒక పవిత్రమైన అనుభూతిగా ఆవిష్కరించే ఈ ఒక పాట నా హృదయంలో నిదురించే చలి.

0: Of course, that was the timeless romantic classic from the 1962 film Aradhana, and that was Na Hridayamlo Nidurinche Chili sung by the legendary Ghantasala with lyrics by Sri Sri and music composed by S. Rajeshwara Rao. The song beautifully captures devotion in love, and it remains one of Telugu cinema's most cherished golden old classics, and I hope you enjoyed that one. Na Hridayamlo Nidurinche Chili.
1: Chili experience, a feeling you will treasure.
0: 36 minutes past 6 o'clock. 6 gantla 36 nimishalu ee roju mana Lotus FM Sangeetha karyakramamlo. So yes, welcome back to సంగీత నిలయము. సువి సువి సువాలమ్మ, ఈ పాటు మీ అందరికీ తెలుసు కదా. ఓకే, ఈ పాటు ధైర్యంగా నిలబడే మహిళను గురించి సువి సువి సువాలమ్మ అనే పాట హృదయంగా ప్రతిబింబిస్తుంది. జానపద శైలిలో ఒక పాట ఇది. ఆ ఆశ, ఆ ఆత్మవిశ్వాసము, ఇవన్నీ చిరస్మరణీయంగా ఈ గీతలో నిలబడింది. సో లెట్స్ నౌ లిసన్ టు సువి Suvi in our mid-80s to 2000 blockbuster segment.

0: Suvisu Visu Valamma. It's a timeless song from the classic Telugu film Swati Muthiyam. Of course, sung by the iconic mellifluous S.P. Balasubramaniam and S. Janaki, with lyrics penned by Dr. C. Narayana Reddy and music composed by Ilai Raja. And this song, it reminds you of something that's very simple and something that's very pure, and that is why it remains a cherished example of Telugu musical storytelling. This is Sangeetha Nilimu. Stay tuned with me right here.
1: Shitty experience, a feeling you will treasure.
0: We are into the last 20 minutes of the program, and just after a minute or so, it will be time for feature number two, which is the explanation to a beautiful blockbuster song. Remember, you can keep sending me your messages through on 0716137803. Today's magic word of the day was Kalakarudu, male artist, or Kalakarini, female artist. If you do know how to pronounce this, send me a short and sweet voice note, 10 seconds or less, and your messages are more than welcome. I read all those messages, or try and read all those messages, as many as I can, at about 10 minutes to the top of the hour. Time now to delve into feature number two, which is the explanation to a blockbuster song.
2: You're listening to Sangeetha Nilayamu.
0: సంగీతానికి నిలయం, మధుర గీతానికి వేదిక. మీ అభిమాన కార్యక్రమం సంగీత నిలయం ఇది, అండ్ దిస్ ఇస్ ఫీచర్ నంబర్ టూ. టుడేస్ సాంగ్ దట్ ఐవ్ చూసన్ ఇస్ టైటిల్ ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో. సో లెట్స్ టేక్ అ డిగ్ ఇన్ టు ద వర్డ్స్ దట్ ఐ యూస్డ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ లైన్స్ అండ్ అండర్స్టాండ్ ద ఎమోషన్ బిహైండ్ దిస్ సాంగ్. ద ఫస్ట్ లైన్ గోస్ లైక్ దిస్: ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో. ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో. ఏదో ఏదో అంటే సంథింగ్ సంథింగ్, లిటరలీ సంథింగ్ సంథింగ్. ఓకే, సో సంథింగ్ సంథింగ్ ఉంది మీన్స్ ఇట్ ఎగ్జిస్ట్స్. గుండె అంటే హార్ట్, లోతుల్లో అంటే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ విదిన్ ద హార్ట్. సో దే ఇస్ సంథింగ్ అన్నోన్, దే ఇస్ సమ్ అన్నోన్ ఫీలింగ్ దట్స్ డీప్ ఇన్సైడ్ మై హార్ట్. దట్స్ ద ఫస్ట్ లైన్. ద సెకండ్ లైన్: ఏది అర్థం కాదు పైకి చేతుల్లో. ఏది అర్థం కాదు పైకి చేతుల్లో. ఏది మీన్స్ లైక్ యునో ఎన్ ఎక్స్ప్రెషన్ యూ వుడ్ సే టు డినోట్ వాట్ ఈజ్ ఇట్, యునో వాట్ ఈస్ దిస్, ఏది వాట్ ఈస్ దిస్. ఓకే, అండ్ అర్థం కాదు అంటే అర్థం అంటే సంథింగ్ దట్ యూ వాంట్ టు అండర్స్టాండ్ బై నోయింగ్ ద మీనింగ్. సో అర్థం అంటే యాక్చువల్లీ మీనింగ్. అర్థం కాదు అంటే సంథింగ్ యూ క్యానాట్ అండర్స్టాండ్. పైకి అంటే అవుట్వర్డ్లీ, అండ్ చేతుల్లో అంటే చేతు అంటే అఫ్ కోర్స్ ఇట్స్ ద హ్యాండ్స్, బట్ హియర్ యూ మోర్ టాకింగ్ అబౌట్ ద జెస్చర్స్. సో ఏది అర్థం కాదు పైకి చేతుల్లో. సో యు ఆర్ సేయింగ్ దట్ ఆల్దో యూ ఆర్ డూయింగ్, యూ ఆర్ పర్ఫార్మింగ్ ఎన్ ఎక్స్ప్రెషన్, ఆర్ యు ఆర్ సీమింగ్ టు గివ్ దిస్ ఎక్స్ప్రెషన్ టు మీ, ఇట్స్ జస్ట్ యువర్ అవుట్వర్డ్ యాక్షన్స్, బట్ దే ఈస్ సంథింగ్ దట్ ఈస్ డ్వెల్లింగ్ డీప్ ఇన్ సైడ్ యూ. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది థర్డ్ లైన్. ద థర్డ్ లైన్ సేస్: ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో. ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో. రైట్, అండ్ సో ఇంకా అంటే స్టిల్, ఏదో అంటే యు నో దట్ సంథింగ్ సంథింగ్. సో ఇంకా ఏదో దాగే ఉంది. దాగేది అంటే టు బి హిడెన్, దాచేది దాగేది అంటే టు బి హిడెన్. ఉంది అంటే ఇట్ ఎగ్జిస్ట్స్ మాటల్లో. మాటలు అంటే ద వే యు స్పీక్ యువర్ వర్డ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దే ఇస్ స్టిల్ సంథింగ్ హిడెన్ within my words. The last line: yedemaina cheyi vee chetallo. Yedemaina cheyu vee chetallo. So yedemaina ante whatever it is, you know, you say yedemaina ayponi, you know, let whatever happen, it's fine, that kind of an expression. Yedemaina cheyi, so whatever it may be that you do, vee chetallo, in you know, by making an expression through your hands or whatever the case might be, you know. But whatever it is, place your hand in my. Yedemaina cheyi veyi chetallo. So veyi is to place or give, chetallo into my hands. All right. So by the explanation, I'm sure you are sensing that this is an emotion, a very delicate emotion of love, before it's openly confessed. And that is why all those ideas about, you know, something is somewhere, something is happening, something is deep inside, and all of that. So I hope you enjoy appreciating the emotion behind the song as you listen to Yedo

పల్టి పక్క రెడ్డర్ల ఉడన పల్తే వరల్డ్ మొత్తం అర్ల ఉడన పిస్తే పిసిరు కెల్పి పెర్ల ఉడన పల్.